0: ప్రోగ్రాము ప్రూడ్ ఎఫ్ఎం.
1: Salam produser dan info produser bareng Rahma.